ఎత్తున్నారు వాళ్ళకి నక్కనే కాదు చెప్పు వాళ్ళకి కంపూర్ ముందు జాజాన్ గాయ జాజాన్ గాయ నాకు